సంపదలు బంధాలు ఉన్నా అన్నతో సమం కావులే. అనురాగం నీటితో ఆకాశం వర్షించా పోలవనం పొలకించి కులికినదే. పుసింది రాకెట్టు చేసిందే కనికట్టు తలమే.